0: గారె గారె
1: ఏ తరబడది
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక వడకా
0: గారె గారె
1: ఏ సూర కి తరది ఏ సూర ఎన్నాయా అది
2: ఏ ఏ కచతుర నార అమ చోరేదనే।